ధర్మ కుమార కైసర్య శ్రీ బ్రహ్మ జ్ఞానయానే విదూర్ కైసరి జ్ఞాన హవ శిశు జనమ మనోన్ బడాలె పని కృతి ఉజ్వల ఓ శ్రుత సై

పచ్చత్త రావణ కుమ్మకడు హనుమన్యో తత్ భాగవతం ఏ ఆలస్యత కప్టి జట్ట పరజాలో నిస్కిజా మంటిజా ట్యాక్కై టేక్న మదిన్నయో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి త బడోలేత్ర వైశ దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి శరణం.